సరిగ్గా ఉదయపు వేళ 8 గంటలైంది. శ్రోతలకు శుభోదయం, నమస్కారం. ఉదయపు వేళ 8 నుంచి 9 దాకా అలవాటు ప్రకారంగా మన ఉదయపు వేళ మన తొలి రాగాలు అనే తెలుగు కార్యక్రమం మన శ్రోతలకు మన సంగీత ప్రియులకు మళ్ళీ వచ్చింది. మీ ఇష్టమైన తొలి రాగాలు అనే తెలుగు కార్యక్రమం ఉదయపు వేళ మీరు లేచి ఉన్నారు. ఏం చెయ్యాలనుకుంటున్నారు ఈ శనివారం నాడు? ఇట్స్ వీకెండ్ కదా, అండ్ ఇట్స్ ద లాస్ట్ వీకెండ్ ఆఫ్ స్కూల్ హాలిడేస్ కదా. విద్యార్థులు ఇంకా ఉపాధ్యాయులు ఆనందిస్తున్నారు ద లాస్ట్ వీకెండ్. అండ్ ఆస్ ఫ్రమ్ మండే రిజ్యూమింగ్ స్కూల్ ఫర్ ద థర్డ్ టైమ్ కదా. రిలాక్సింగ్ టైమ్ ఫర్ యూ. మన ఉదయపు వేళ కార్యక్రమం యొక్క ప్రసారం అవుతున్నది అయితే మధురమైన సినీ పాటలతో అలవాటు ప్రకారంగా విదౌట్ ఫర్ గెటింగ్ యూ మెసేజెస్ ఆన్ 5 7 6 8 8 9 0 7 మన ఉదయపు వేళ కార్యక్రమం అలవాటు ప్రకారంగా శనివారం నాడు స్వామి వారికి అంకితం చేస్తూ మొట్టమొదటి పాట పదండి శ్రోతలరా. మన ఉదయపు వేళ కార్యక్రమం మొదలు పెడుతూ ఉంటున్నాం. సో స్టే ట్యూన్, కీప్ కనెక్టెడ్ విత్ యువర్ జే వందనా.

0: 94.6, 98.2 megahertz. Me there, ladies and gentlemen, this is the one and only Toli Ragalu. Toli Ragalu.
1: ఎనిమిది గంటలు దాటి 8 నిమిషాలైంది. లేచి ఉన్నారు లేదా మీరు ఇప్పుడు ట్యూన్ చేశారు? మరవకండి, ఉదయపు వేళ 8 నుంచి 9 దాకా మన తొలి రాగాలు అనే తెలుగు కార్యక్రమం మీరు వింటారు. వింటున్నారు లైవ్ ఫర్ యూ, మన ప్రత్యక్ష ప్రసారం మన తొలి రాగాలు. విత్ యువర్ డెడికేషన్స్ అండ్ మెసేజెస్ on 5768-9907 5 set 6 8 9 0 7.

0: Tutuli Ragalu.
1: Aite Marvakandi Shrotalara, Iroju, I Agastu Nela, Padiheno Tidina, Bharat Desham Yoka Swatan Traya Dinot Savam Jerpukundu Naru, Debai Tumidi Sanvatsarala, Swatan Traya Dinot Savam Jerpukuntaru. Yagala Punadulapei Nirmitamaina Deshame Swatantra Bharata Desham Desham Kosam Pranar Pinchina Virula Tyagalanu Smarinchukuntu Bharata Desham Yukka Swatantraya Dinutsavam Jarupukuntu Trivarna Patakam Managarvam Manadesham Manapranam ఇదే అంటారు భారతీయులు సో విషింగ్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే భారతదేశం

ఎనిమిది గంటలు దాటి 28 నిమిషాలైంది. దాదాపు అరగంట సేపు అయిపోతున్నది మన కార్యక్రమం ప్రసారం చేయడం. మిగిలినది ఇంకా అరగంట సేపు.

enjoying the beautiful track. ఈ వీకెండ్ ఇంకొకసారి చెప్తూనే ఉంటాను. దిస్ ఈస్ ద లాస్ట్ వీకెండ్ ఆఫ్ ద స్కూల్ హాలిడేస్, సో ఎంజాయ్ టు ద మ్యాక్స్ దిస్ ఫైనల్ వీక్ వీకెండ్ ఆఫ్ స్కూల్ హాలిడేస్. రెజ్యూమింగ్ ఆన్ మండే ఫర్ ద థర్డ్ టైమ్. శ్రద్ధగా జాగ్రత్తగా ఉండండి, చదువులు ఎంతో అమూల్యమైన

ఎప్పుడైనా మీ జన్మదినోత్సవం వస్తే ఎంతో ఆనందంగా ఎంతో హుషారుగా ఉంటారు కదా ఎవరెవరు తమ జన్మదినోత్సవం జరుపుకుంటున్నారు మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే జన్మదినోత్సవ శుభాకాంక్షలు లెట్స్ గో టు పైతసాబ సెలబ్రేటింగ్ హర్ బర్త్డే స్పెషల్ డెడికేషన్ టు ద ప్రిన్సెస్ గిర్వాణి లక్ష్మీ లక్ష్మణ స్వామి Who's celebrating?

ఉండాలంటే ఈ కొత్త సంవత్సరం అంటే ఈ కొత్త బర్త్డే మీ జీవితంలో ఎంతో సుఖ సంతోషాలు రావాలని కోరుకుంటూ దరికింగ్ ద నెక్స్ట్ సాంగ్ టు యూ లవ్ యూ.

సంగీత ప్రియులార సమయం సమీపిస్తున్నది మన కార్యక్రమం పూర్తి చేయడానికి సో ఇట్స్ టైం టు సే బై బై మన ఉదయపు వేళ మన తొలి రాగాలు అని తెలుగు కార్యక్రమంలో ప్రసారం చేసిన పాటలన్నీ ఎంతో మెచ్చుకున్నారని ఆశిస్తూ సో డెడికేటింగ్ ద లాస్ట్ సాంగ్ టు శిరీష శ్రీయాన్ విష్ణి వృత్తిక విలాసిని నిష్ట రాజన్ వినాన్ To all my cousins right there, to all my sisters, to all my music lovers, to all my very good friends. So, mana karikramam yokkantam samipistu vandanam idukara selavu teesukuni namaskaram.